సాంస్కృత ఆధ్యాత్మిక పెన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి 819 కిలోహెర్ట్జ్ రేడియో మారిషస్ ఛానల్ మీద సాంస్కృత ఆధ్యాత్మిక పెన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి

మా తెలుగు తల్లికి మంగళం, మా కల్పవల్లికి మంగళం, కొలుచుమా ఎద నెలుచుమా రాజ్య మా తల్లికి మంగళం. శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. సరిగ్గా సాయంత్రం 4:50 మనైనది తెలుగు సన్నిధి ప్రసారం. మన రేడియో మొరిషస్ ఛానల్ మీద మొదలవుతున్నది ప్రియమైన శ్రోతలారా 75 నిమిషాల తెలుగు కార్యక్రమం. సరిగ్గా సాయంత్రం 5:30 గంటలకు పూర్తి అవుతుంది.

ప్రతి వారంలానే ఈరోజు కూడా మన ఈనాటి కార్యక్రమం రెండు భాగాలుగా విభజించి ఉన్నాం. తొలి భాగంలో మీరు వింటారు భక్తి పాటలపై ఆధారపడి దేశంలోనున్న కొన్ని సాంస్కృతిక ఆధ్యాత్మిక విషయాల మీద ఆధారపడి కొన్ని చింతనలు.

ఇక ద్వితీయ భాగంలో చక్కనైనవి కొన్ని సినీ పాటలతోనే కార్యక్రమం కొనసాగించి సరిగా 5:30 గంటలకు మొత్తం కార్యక్రమాన్ని ముగిద్దాం.

ప్రియమైన శ్రోతలారా, ఈ శుభకార్యమైన శ్రీ విఘ్న వినాయకుడి యొక్క ప్రార్థన కీర్తనతోనే ప్రారంభించడం, ఇది మన సంస్కృతికి ఒక విశేషమైన ప్రత్యేకత. గణపతి విఘ్నాలను తొలగించే దేవుడు మాత్రమే కాదు, ఆయన వివేకానికి, జ్ఞానానికి, సమతుల్యమైన ఆలోచనకు ప్రతీక. అసలు విఘ్న వినాయకుడు మనకు చెప్పే గొప్పది సందేశం ఏమిటంటే, అడ్డంకులు బయట కంటే మన మనస్సులోనే ఎక్కువగా ఉంటాయి. అవి భయం, అహంకారం, అసూయ, కోపం లేదా లోభం. ఇవే నిజమైన విఘ్నాలు. వాటిని తొలగించినప్పుడు జీవితం ఆనందమయంగానే మారుతుంది.

శ్రోతలారా, ఆ మహాశివుడు వినాశకర్త కాదు, మార్పుకు పునర్నిర్మాణానికి ఒక ప్రతీక కూడా. శివుడు వైరాగ్యాన్ని బోధిస్తాడు. ఆయనకు రాజభవనాలు అవసరమే లేదు. హిమాలయాలలో నివసిస్తూ ప్రపంచానికి ఒక గొప్ప సత్యాన్ని మనమందరికీ తెలియజేస్తాడు. ఈ నిజమైన ఆనందం బాహ్య సంపదలో కాదు, అంతరంగ శాంతిలోనే ఉంటుంది. గుర్తించుకోండి, శివుణ్ణి జటాజూటంలో గంగా ప్రవహించడం జ్ఞాన ప్రవాహాన్ని సూచిస్తుంది కదూ. అలానే ఆ చంద్రుడు మనస్సుకు శాంతిని సూచిస్తాడు. నీలకంఠుడు విషాన్ని తనలోనే నిలుపుకొని ప్రపంచాన్ని రక్షించినట్లే మనం కూడా ప్రతికూలతను ప్రేమతోనే సహనముతోనే మార్చాలి. త్రిశూలం మనలో అహంకారం, అజ్ఞానం, ఆసక్తిని జయించమని గుర్తు చేస్తుంది కదూ.

శ్రోతలారా, శ్రీ హనుమంతుడు యొక్క శక్తిని, భక్తిని, వినయానికి ఆదర్శం. తన అపారమైన బలం ఉన్నప్పటికీ ఆయనకు అహంకారం లేనేలేదు. రామకార్యం శ్రీరామచంద్రుడి యొక్క శుభకార్యం మాత్రమే తన జీవిత లక్ష్యమని భావించాడు. మనం చేసే ప్రతి పనిని దైవసేవగా భావిస్తే అది యోగమవుతుంది. హనుమంతుడు మనకు ఈ మూడు విలువైన మాటలు నేర్పుతాడు. దృఢ విశ్వాసం, నిస్వార్థ సేవ, నిరంతర ప్రయత్నం. అవే విజయానికి ముందు కష్టాలు రావడం అది సహజం, కానీ భక్తి, ధైర్యం, ఓర్పు ఉంటే ఏ సమస్యనైనా అధిగమించవచ్చు.

శ్రోతలారా, తిరుమల శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవమని భక్తులు మనమందరం విశ్వసిస్తాం. కడు శ్రీ వెంకటేశ్వరుని దర్శనం మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. అసలు దేవుణ్ణి ముందు అందరూ సమానమే. ధనవంతుడైనా, పేదవాడైనా, విద్యావంతుడైనా, సాధారణ వ్యక్తి అయినా భగవంతుని దృష్టిలో భక్తి ఒకటే ప్రయాణం.

శ్రోతలారా, మన తెలుగు సన్నిధి వార ప్రసారం మీరు వింటున్నారు. మన రేడియో మొరిషస్ ఛానల్ మీద ఇక మనం కార్యక్రమం కొనసాగిస్తూ 75 నిమిషాల ప్రసారం ఆధ్యాత్మిక చింతనతోనే. అసలు మన వేదాలు మనకు ధర్మాన్ని బోధిస్తాయి. ఉపనిషత్తులు నీలోనే దైవముంది అని చెబుతాయి. అలానే భగవద్గీత కర్తవ్యాన్ని ప్రేమతో ఫలాపేక్ష లేకుండా చేయమని బోధిస్తుంది. అలా రామాయణం ఆదర్శ జీవనానికి మార్గదర్శి, మహాభారతం ధర్మం చివరికి తప్పకుండా విజయం సాధిస్తుంది అని తెలియజేస్తుంది. భాగవతం భక్తి, ప్రేమ, దైవానుభూతి యొక్క ప్రతీక. మరొకండి, భగవద్గీతలోని ఒక మూల్యమైన సందేశం, మనకు కర్తవ్యంపై మాత్రమే అధికారం ఉంది, ఫలితంపై కాదు. ఫలితాలపై ఆందోళన తగ్గి కర్తవ్యంపై దృష్టి పెరిగినప్పుడు మనస్సుకు శాంతి లభిస్తుంది.

సరి శ్రోతలారా, మన ఈనాటి కార్యక్రమం యొక్క ద్వితీయ భాగం మొదలైంది. మీ అంటే గదియార మీరు చూస్తే సరిగ్గా సాయంత్రం 5:00 సమయం, 5 నుంచి 5:30 వరకు మన ఈనాటి ప్రసారం యొక్క చిట్టి చివరైన భాగం కొన్ని చక్కనైనవి సినీ పాటలతోనే. అరవకండి, మన ఈనాటి 20వ తారీఖున జూలై నెల యొక్క వారపు ప్రారంభమైంది. వారంలోని యొక్క తొలి రోజు, అలానే మన జీవితంలో ఒక కొత్త ఆరంభానికి ప్రతీక. గత వారం జరిగిన విజయాలను వినయంతోనే గుర్తు చేసుకుంటూ, అలానే ఎదురైన కష్టాలను అనుభవాలకు మీరు స్వీకరిస్తూ ఈ కొత్త వారాన్ని ఆశతోనే, ఉత్సాహంతోనే, దైవ స్మరణతోనే ప్రారంభించాలి.

శ్రోతలారా, మన టీవీ కార్యక్రమంతో సంబంధించిన ఈ ప్రకటన వినండి. అంటే ఈరోజు 20వ తారీఖున మీరు మన టీవీ 2వ ఛానల్ మీద రాత్రి 8:10 ఇంచుమించుగా రామం రాఘవం అన్న విశేషమైన కార్యక్రమం ఆల్మదాగుచి అమ్మవారి దేవాలయం మరిషస్ తెలుగు మహాసభ కృష్ణ మందిరం 17 శాఖ వాళ్ళ యొక్క వార్షిక రామ భజనం ఒక విశేషమైన ప్రసారం మీరు చూస్తారు. ఈరోజు ఇదే ప్రసారం యొక్క పొడుగైన భాగం శ్రీరామనామ వరాననే రాబోయే బుధవారం 22వ తారీఖున జూలై నెల మీరు రాత్రి సమయాన 9 గంటలకు మీరు ఆనందించవచ్చు ఇదే ప్రసారం యొక్క పొడుగైన భాగం.

శ్రోతలరా, ఇదే ప్రసారంలో మన తెలుగు సన్నిధి కార్యక్రమం 75 నిమిషాల తెలుగు కార్యక్రమం. మీరు అసలు నాలుగుంబావు నుంచి మీరు మనం మొదలుపెట్టి ఉన్నాం అనుకుంటున్నాను. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అన్ని పాటలు మీరు మెచ్చుకుంటున్నారు, ఇక బాగానే మీరు ఆనందిస్తున్నారు. ఎవరెవరు ఈ సమయం ప్రయాణంలోనున్నారు లేదా హాయిగా కూర్చుని ప్రసారం వింటున్నారు, అనేక అనేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇక తప్పనిసరిగా ఈరోజు బ్రహ్మాండకరంగానే 20 జూలై నెల మీ రోజు ప్రారంభించి ఉన్నారు. కొత్త పనులు, కొత్త ఆశలు, కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలతోనే ఈ శుభ సోమవారపు రోజున మొదలైంది.

సరే ప్రియమైన శ్రోతలారా, అదే ఆనందంతోనే, అదే చిరునవ్వుతోనే ఏ విధంగా మీరు ఈ వారం యొక్క ప్రతి ఒక్క శుభ సోమవారాన్ని తొలి రోజును మొదలుపెట్టి ఉన్నారు. వారం యొక్క శుభాంతం మొరకు అలానే ఆడుతూ పాడుతూ చిరునవ్వుతోనే గడపాలని కోరుకుంటున్నాను, దైవ అనుగ్రహాలతోనే తప్పనిసరిగా. ఇక ఈరోజు మన 75 నిమిషాల తెలుగు కార్యక్రమం మీరు విని బాగా మీరు మెచ్చుకున్నారు. సరే, దైవానుగ్రహాలు ఉంటే తప్పనిసరిగా ఇంకొకటి తెలుగు కార్యక్రమంలో మనం కలుద్దాం. మరి హరి శ్రీనివాస నమస్కారం, జై తెలుగు తల్లి.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: పూర్వక నమస్కారం. రాత్రి వేళ సరిగా 7:30 అయింది. స్వాగతం స్వాగతం స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం. ఈ రాత్రి వేళ అలవాటు ప్రకారంగా 20 నిమిషాలకు ప్రసారం చేస్తాం. ఈ రాత్రి వేళ కూడా మంచి మంచి సినీ పాటలతో ప్రసారం అవుతున్నది. మీ అజయ్ వందన మీతో ఉంటుంది 20 నిమిషాలకు. అయితే శ్రోతలరా, ఇలా గడిపారు ఈ మొదటి రోజు ఈ వారంలో, అయితే మంచిగా గడపారని అనే నమ్మకంతో మన ఈ రాత్రి వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. రాత్రి వేళ మీరు ఆనందంగా గడుపుతున్నారు, కుటుంబాలతో పని నుంచి ఇంటికి వచ్చి ఉన్నారు, భోజనం తయారు చేస్తున్నారు, లేదా ఇప్పుడిప్పుడు మీరు భోజనం చేస్తున్నారు. సురుచి చెప్తూ మన కార్యక్రమం మొదలు పెడుతున్నాం.

రోజంతా ఇలా గడిపారు మీ రోజు? కష్టంగా పనిచేసి ఎక్కడికైనా మీరు వెళ్ళి ఉన్నారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అలసిపోతారు కదా. అయితే ఈ కార్యక్రమం, విశేషంగా రాత్రి వేళ కార్యక్రమం, ఎంటర్టైనింగ్ యు మధురమైన సినీ పాటలు, విశ్రాంతి తీసుకుంటూ భోజనం తయారు చేస్తూ, అయితే ఎవరెవరు మీ రేడియో ఇప్పుడిప్పుడు ఆన్ చేసి గుర్తించుకోండి, మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం మీరు వింటున్నారు.

మధురమైన మైన సినీ పాటలు వినాలంటే తప్పనిసరిగా రాత్రి వేళ మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమంలో మీరు వింటూ ఉంటారు. ఎవరెవరు ఈ పాట అంటే ఇష్టం ఉంటే తప్పనిసరిగా మన కార్యక్రమం కూడా వింటున్నారని, ఆనందిస్తున్నారని అనే నమ్మకంతో సంగీతం అనే యాత్రలో ఈ రాత్రి వేళ కార్యక్రమం కొనసాగిస్తూ ఉంటున్నాం.

సమయం సమీపిస్తున్నది. మన కార్యక్రమం పూర్తి చేయడానికి 20 నిమిషాలకు ఎంటర్టైనింగ్ మధురమైన సినీ పాటలు ఈ రాత్రి వేళ. అయితే వంద నా మీ దగ్గర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.